జాగ జాగ లోక సరేసండి, జాగ జాగ లోపు తురుముంది, భాగ భాగ లోపిస్తాట్లోని, భాగ భాగ లోటాని చిరుగుని. మరి నిమూత మారివి, తరి నిమూత తారివి, పని నిమూత పాలివి, గిడి నిమూత గిడివి, మొదే హె బిజే అష్టకాళి. కాళికపాళి నరముండ మాళి మూపసులి, ఐ బిఖాయి బిపముండ మోడే, తురుతు తురుతు తురుతు తురుతు తురుతు.